భయం తస్య సర్వ సిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం ఉత్తమార్థతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడభిర్వాసైః ఫలం లభే సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ

పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావక్షకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభో మణిః ద్వాదశాత్మాకటిం పాతు సవితా పాతు శక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు దిశాపతిః పాదౌ పాతు దినమణిః పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభ

బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః

శాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా సమ

పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహ

పునఃమణి ద్వాదశాత్మాగతిం పాతు సవితా పాతు సక్తిని గురు పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మాతాండో గుల్ఫో పాతు దిశాపతి పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్య

పాతుమతః భుజౌ తురక్తమానీ చ హస్తశూలధరస్తథా చతుర్భుజో మే హృదయం పుక్షిం రోగాపహారకః కటిం మే భూమిజః పాతు పాదం భౌమః సదా మమ సర్వాణి యాని చాంగాని రక్షేన్మే మేష వాహనః య ఇదం కవచం.

సమర్థితి భుజ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణి వరదాంకిత మస్తక వజ్రాభరణం చైవ కిరీటమకుటోజ్వల శ్వేతాశ్వరతమారుహ్యం మేరో చైవ ప్రదక్షిణం పీతాంబరధర పాతు పీతమాల్యానులేపన బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః

శాంతిదం సర్వ రోగ ప్రశమనం సర్వ దుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా సవ